0: పొందు సాహిత్యం చాల శిక్షకరే సాహిత్యం ఎక్కువగా నిరూపణ సాహిత్య
1: శిక్షకరణ
0: నిరూపణ సాహిత్య ఈ నిరూపణ ఈ శిక్షక వృత్తి సాహిత్యం ఎంత ఒందే పొంది సంబంధం ఉండదు
2: వాచారి
0: వస్తు
2: పక్కన ఆ వాచారి

0: మంచి అతన్న అన్న పను పని అతన సంస్కృతిని ఒరిపావు నేటి జవనేర్న పాలు మస్తుండు దాయపండవు పూర తికిళ్ళ తోజుని హిరియకులు మాత్రం కిరియకులు పూర పిరావు దమేటు అతను ఇత్తండ ఇత్తరిజ్జిండ ఇజ్జి అండవు దాయగ హిరియకులే ఉప్పుడు కిరియకుల్లా ఒట్టి గీర్తుంది అక్లే తెరిపావు నుంచిన బేలమల్ పొడు అతను అక్కల ఆసక్తి తూపావుడు నీ బకెట్ దాత
1: పని దేపండ జవనేర్ దయా సాధి తత్వం పండ అక్కలే మాహితి కొరిపిన కడిమే అత్తారు మస్తు మాహితి కొడిపిన కొరిపిన కడిమే అత్తారు నన్ను తాత అందుకేండ అంచెంత కేనంత కులు నకులు ఇచ్చారు యాను ఎల్లా ఎక్కడ పండుగ నమ్మ టీవీ అనే కార్యక్రమాలు ఎత్తు జవనీరు తూపిరింది పండ ఎగిరి మాత్రం లిప్పు కురిపించారు అది తూ ఎంకులు ఎంజిన పర శబ్దం పని పని పూరా బరీ దిప్పి బరీ దీది పక్క అక్కల ఈ బర్త్డే ఫంక్షన్ అత్తదల్ల బెత్తదల్ అంజి నన్ను ఈవెంట్ మలిపారు అల్ప అల్ప క్వశ్చన్స్ పొరపాటు అండ్ బేజారు పడ్డ అవి నా శబ్దాలు జక్కే మళ్ళీ ఉడిపి యాను ఎంతో సత్యమంతే ఇది పోయి పౌడర్ ఉండే ఈ పౌడర్ తుళుట్టు శబ్దం సురుత్త శబ్దం యానే పాడుతుంది ఇనికితే సారా సారా కట్టేట్లా పౌడర్ తుళుడు దాదా అని పిడిగారు ఇంకా పక్క హిబి పుడియారు ఒంతు పోను పడి మనిషి పౌడర్ దాదా అని పిలి పౌడర్ దాదా అని పిలి అవి నేను నాడుపడుతుంది అని అవి ఎక్కే మంత పంపినకులు ఎడ్డ రీతిని పంపినకులు లేదు అని యాన్ పంపిణీ ఎడ్డ రీతిని పంపలే నన్న పొరులు పంపలే నమ్మ తుళ్ళు భాష తుళ్ళు భాష బుళెప్పగాంధీ అని పొలం పంపించారు జవనీరు అంతే ఆయన తేను కెబి కొరత భారీ అంటే భారీ కడిమె కేవల కారణం ఉండి మేడం దాది గుర్తుండే దైవ రకాలు ఉండే దైవ రకాలట్టు కొంచెం పారి పనిపారు అల్ప సంధి పనిపే ఆ సంధి నియోజ్యానికి ఏం వెళ్ళే సుమారు దైవాలైన ప్రాధ్యానం అవుతుంది ఒంజిరెడ్డి దైవత సుమారు దైవ దైవాలైన ప్రాధ్యానం అవుతుంది ఆ సంధి ఏరికి ఏర్లజ్జి ఒంజి నాలుగు పాత్ర పాత్ర పోపే ఒక్కరు అల్ప ముగ్గులు రాజస్థాన్ దగ్గర ఒక్క నలి వర్గ దగ్గర పనిపేరు సంధి ఆగుంది పనిపినకులు నిజవాద దైవత కలటు ఉప్పునే సంధి ప్రధానం సంధి ప్రధాన వాదుండు అవి అవి మలుపుడే ఒక కేనుడే
0: వారి పొరులుడే పాత్ర ఉన్నారు సార్ ఇంత ఈ కార్యక్రమం ముగిపోయిన అంచిన పొత్తులా ఉంది బరుందరు పొత్తు ఎంచ పోనుందే గొత్తాయి కొంచెం కంటే ఇది ఎక్కడే ఉంది ఎదురు కథ ఎనకేందా సార్ అయి కొంచెం ఉత్తర పంపుని పొందుతారు ఏర్ల పంత్ జరిగితే ఉత్తర పండుదండి నమ్మ ఇక్కడ అన్ని
1: అందే సూజి పక్క నూరు అన్నె లేపిదాడి మెగ్గి లేపిదాడి అన్నె తప్ప వండి మెగ్గి తిక్కోండి నమ్మ కొంచెం కుంటు పొల్లారండి మత్తగా పొల్ల పొల్ల పోప అన్నె ఇటు సూజి ఆయన తప్పదు పోపే మెగ్గి నూలు ఆయన తిక్కోండి అంటే ఉంజి రెడ్డు సారథ ఎదురుకతే అంటే ఉంజి రెడ్డ రెడ్డ సారథ ఎదురుకతే పని బేరు
0: వారి ఖుషి అండి సార్ ఇడెముట్ట బతుంది ఆయన ఉంజి లెప్పు ఇరగ కొరిని ఆ లెప్పు గోకొందు భారి పొరులుడే కొంచెం దాదా బర్పె మగ ఎల్లంచి గురువార తాను ఫోన్ మంత్ పన్నాక పండారు భారీ పొరులుడే బత్త తీడే ముట్ట కొంచెం ఎడ్డ రీతిడు నమ్మ తుళునాడద విషయ సంబంధపట్టదు ఆటికి సంబంధపట్టదు అతను ఇర్ణ ఒంజాత జీవనకు సంబంధపట్టదు ఎడ్డ కొంచెం మాహితిని కొడతారు ఇడే ముట్ట బత్తనేక నమ్మ తుళుచావడిన ఈ కార్యక్రమం పాల్పడేనేక ఇరగ ఉడల్ దిన సొల్మెలు అంచని ఈ కార్యక్రమం ముగిపునేక దుంబు ఇర నుంచి సంపర్క మల్పోడు పనిచేస్తుంది అతను ఇరడ ఒంజాత పాత్ర కథ మల్పూడ పని నంబర్
1: సురేష్ దుబాయ్
0: ఈ ఒంజి నంబర్ సంపర్క మల్పు అదే సొన్పత్త మూజి నల్పత్త మూజి ఐవత్తాజి ఇరవత్తెన్మ సొన్నె
1: ఎన్మ
0: ఈ ఒంజి సంఖ్యకి నిఖిల లెప్పు కొరలు ఎత్తండి అర్థం దాదాండ తుళుకు
1: సంబంధపడ్డది
0: అనగత్య పాత్ర పొడిచి తుళుకు
1: సంబంధపడ్డది కార్యక్రమం మొబైల్ సైలెంట్ తిప్పాను ఉంజి గంటే దాత పూర్తి ఇరునట్టు కుళ్ళాను మొబైల్ ఉంజిన రింగ్ ఆతి ఐదు నిమిషం రింగ్ ఆపు సైలెంట్ మళ్ళీ
0: మస్తు ఖుషి అండి సార్ ఇన్ ఈ కార్యక్రమం బత్తనేకి ఇది గుడల్ దిందిన సొల్మెల్ల సందా ఉందిల్ల నన్నల తూక దుంబుద తుళుసావడ్డు అతన్న బేత విషయకు సంబంధపట్టదిలా పాతెరుగ సొల్మెల్
1: నమ్మ రేడియో సారంగా సొల్మె పనుందిల్ల దయని పండు ఈ తుళు అప్పైన మట్టి అంత బెచ్చ బెకరద పచ్చసికే ఒరిదిన పందా నికల్ వాహిని తాత ఒరిదిని ఐకి వడసి రేడియో సారంగద బిందే మేడం బొక్క ఎల్ల ఆత్మీయ మిత్ర అభిషేకులు లేదు వారి ఆత్మీయులెల్ల అది నికల సొల్మె సందేత
0: సల్మిలో శ్రోతులే ఇతనేట నమ్మ తుళునాడు

కౌసల్య సుపుత్ర రామునని నెబ్బిస్తారు. మంగళ నిద్రయిందెద్దిద్దాను రఘురామ, ఆ నిద్ర ఇల్లిద్దాగలు రామ పరమ సుందరం. దేవుడు ఎల్లా హొత్తునల్లి చంద, ఎచ్చరిద్దరూ చంద్ర, నిద్ర ఇల్లిద్దరూ చంద. నావు నీవు ఎచ్చరి ఇద్దాక మాత్రం చంద ఇరితే, నిద్రలు హ్యాంగిరితేవు నోడి. ఆ పరమాత్మ పరమ సుందర మూర్తి ఎద్దు, నశ్రమో న జ్వరో వాతే న రూపస్య విపర్యయ న చ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతా. యావదైవిధ బాధ శ్రమ హసివు నీరడికె ఆకళికి ఇత్యాది ఆలస్యగలన్న ఎల్లవన్ను దూర మాడువ. దివ్య బల అతిబలాంబ దివ్య మంత్రోపదేశవన్ను మాడి సకల యావ అస్త్రశస్త్రగళను సమర్పణ మాడిద్ద. పరమాత్మ విశ్వామిత్రులను ఎల్లవన్ను పడెదు, ಅವರನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಅನುಗ್ರಹ ಮಾಡಿರತಕ್ಕಂಥ ಅಲ್ಲಿಂದ ಮುಂದೆ ಪ್ರಯಾಣ ಮಾಡುತ್ತಲೇ ಅತಿ ಪಾವನವಾಗಿರತಕ್ಕಂಥ ಗಂಗೆಯನ್ನು ದಾಟುವ ಮೊದಲು ದುರಾತ್ಮಳಾಗಿರತಕ್ಕಂಥ ತಾಟಿಕೆಯನ್ನು ವಧಿಸಿ ಆ ಗಂಗೆಯನ್ನು ವಂದಿಸ್ತಾ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದ. ಜಯ

తీసేసుకుంటూ అక్కడి దాగి రాష్ట్రమునిరంతరమైన సాధారణమైన సిద్ధియ ఉన్నతమైన తలుపులు మయకాహాగు సామాన్య చక్రపట్యాయ ఎన్నిన కార్యశేషత ఉన్నతిగా సంక్రమిస్తుంది.

0: కొరదు బాయ్ క్లీన్ మంత్ బాయ్ అంత బుడోడు ఎప్పర్లు దానే అల్పేరా బయట పడదు గుడిపోయారు బాగా జితోంది ఆయన బయట పడవుంది చెప్పు నిద్రలో బాయిడ్ చెప్పు ఆ పదానే అప్పుడు కంటిన్యూస్ కాంటాక్ట్ విత్ టీత్ ఈ షుగర్ చీపేదా కాంటాక్ట్ ఇప్పునాక అవు అల్పని ఆయన ఎక్కడ పనులు అయిపోయి అవు ఫర్మెంటేషన్ అది ఈ కూలీ వీక్ అనుకో స్వీట్ కంటిన్యూస్ కాంటాక్ట్ ఇస్తుండా అవు ఉందాము అని చెప్పి బుక్క ఈ జోకులకి అవులైతే శాలలేడే జాస్తి ఇళ్ళ కొరిచిందా శాలేడు మక్కడ హుట్టు అబ్బ అవు ఉంది ఉంది పండు దిన కొంది దిన చాక్లెట్ కొరుకున్నాను అని చెప్పి అభ్యాసం వద్దా జాస్తి జోకులకి స్వీట్ తినుకున్న అభ్యాసం జాస్తి అయినది కాదు అవు జాస్తి తొందర అప్పుడు ఆ రీతిదా కొంచెం తొందరదా ఎల్య జోకులకి చెట్టు కూలిదా కొంచెం సమస్య జాస్తి కొరకు చెట్టు కూలిదా సమస్య ఎల్య జోకులే జాస్తి బుక్కలు అని వండా డెసిడ్యూస్ టూత్ హాలు హల్లు పర్మనెంట్ టీత్ దాత్ శాశ్వత కూలి ఉండద్దే అయితే అత్త చాలా స్ట్రాంగ్ అత్ గట్టి అత్ బేగ ఈ స్వీట్ ఎంచిన తిందన్న బేగ హాని అప్పు అండ ఐదు బుక్ అవు పోదు బర్పణ కూలీని నా ఆయన జాగ్రత్త ఏది జాగ్రత్త వెళ్తుండ అత బుక్ పెట్టు ఆ కూలి చెట్టు కూలి అండ్లా కొంచెం ఆ జోషణ తాళ్ళు పోకుండా తాళ్ళు పోదు బత్తన కూలి జాగ్రత్త వెళ్ళకు నేను ఇంచే జాగ్రత్త వెళ్ళకూడదు చెట్టు కూలి ఆమందలేక ఏమైనా పనులే కానీ బాటిల్ ఫీల్డింగ్ బుక్ ఈ చాక్లెట్ కంటిన్యూస్ చాక్లెట్ అవులా ఈ అంటూ చాక్లెట్ కొరకు నేను అవాయిడ్ అవుతుండ గుడ్దు పొడినా ఖండిత దాని తొందరగా పర్పించు
1: ఈ బాలలేక మిరపేరే అప్ప కొరడు పంపిణీ కెపి పాత్ర నమ్మ అప్పలు ఆయన పాలన మనపడింది ఎన్నిక డాక్టర్ ఒక ఎంచిన మనకి కూలిద ఒట్టు ఆరోగ్యం కాతోంద్రే నమ్మ దిననిత్య అవి కూలి బ్రష్ మల్పన ఇందు సరైన విధాన బోర్డు పడ్డారు అమసరుడు కూలి దక్కున కెలవరు మౌన మాత్ర దక్కున ఎందుకు కూలి దక్కు బేత ఎంచిన పని ఇష్టపడతారు నమ్మ
0: ఉందు కూడా ప్రివెన్షన్ అయిన జాగ్రత్త మలకూడదు ఎల్య జోకులకు అప్పం ఎంచే జాగ్రత్త మలపడకుండా కూలి పుట్టేరు దుంబే అయినాత్ సత్వయుతమైన ఆహారం యానెక్కడ ఎదేహాలు దయకూడదు మండ ఎదేహాలు ఒందు సమతోలిత ఆహారం అయిట్ మాతా రీతిద కొంచెం అంశ కబ్బిడద అంశాగలి కాల్షియం యుక్త మినరల్స్ ఒవ్వు ఇప్పుడు సమప్రమాణం ఉండు అంచి ఆయన జాస్తి సేవిస్తాడ కూలికి పోతున్న అంచిన కాల్షియంలా యథేచ్ఛ వత్తికుడు నమ్మ బాకీ ఆర్టిఫిషియల్ అది కోరుకునేది కదా ఇది జాస్తి తిక్కుడు అవ్వతాయి బుక్కల కాల్షియం సప్లిమెంట్ తిక్కుడు కాల్షియం ట్యాబ్లెట్ తిక్కుడు అవి ఎల్లే ప్రయాడే పండు కూలి బరియర్ దుంబే పర్మనెంట్ కూలి బరియర్ దుంబే ఆయన కొరండా అవి జాస్తి అవి కూయితుడు అబ్జార్బ్ అవ్వ కూలి బత్తి బుక్క నమ్మ ఈ కాల్షియం ట్యాబ్లెట్ కొరండా అతి పరిణామం ఆపచ్చు ఎలుకు బుర అవుతుంది నమ్మ కాయకారద ఎలుపుర గట్టి ఆపడతుందే కూలికి సరి అయిన కాల్షియం తిక్కూడదండ ఎల్య ప్రయాడు ఆయన తెహెచ్చ సమప్రమాణ కాల్షియం యుక్తం ఆహార కొరండా అక్కడ కూలి గట్టి అది పడుతుంది డీకాల్సిఫికేషన్ అప్పుడు కమ్మి అప్పుడు ఎనామల్ హైపోప్లేసియా అంచిన పూర కెలవు రోగులు లేకుండా కాల్షియం కమ్మి అన్నగా కాల్షియం కొరతేడు కూలి వీక్ అప్పుడు కూలీద ఎనామల్ ఉంటే టొప్పి లక్కదు ఒప్పుడు అంచిన కెలవు సీకుల్లో నాత్ వీక్ ఇప్పుడు నమ్మ కాల్షియం ఏతి జాస్తి తిందా ఎల్య ప్రయాడు నమ్మ జాస్తి తిన్నట్టు చాలా తొందర ఇచ్చి నమ్మ దేహం ఏత కాల్షియం కూడా అతే పోయితుండు అవతల మెడిసిన్ అవుతావు సప్లిమెంట్ ఇది గొప్పంటే కబ్బిణద అంశాల కాల్షియం అంశ పూర సప్లిమెంట్ నమ్మ దేహ పూరకమైన అవు నాకు దేహ ఏత కూడా అదే పోయితుండు అంచ అవు జాస్తి ఏత నమ్మ దెతుండ ఆత నమ్మ కూలి ఈ దంత భక్తి ఆయన అతి స్ట్రాంగ్ అప్పుడు పొరులుద దంత భక్తి ఇద్దరు నమ్మ మోనెగల లుక్కు వరకుడు సరియాద ఆహార తినేర్లాపడు నమ్మ స్పీచ్ నమ్మ పాత్ర శుద్ధ అయిపోడు టోటల్ కూలి సరిచ్చింద బాయ్ సరిచ్చిందని ఆయన వ్యక్తిత్వనే ఉంటే కుంటిదాం
1: బహుశా పాత్ర కూలి శుద్ధ అవుతుందా పాత్రలా శుద్ధ అవుతుంది తెలియదు వరకు డాక్టర్ వాకేరి మంచి ప్రశ్న దాదా ఉన్నా నమ్మ కూలి తాళం ఉప్పునంచినట్లు ప్రాయదకులు ఈ కూలి దెబ్బకి దాత విశేష గమన కొరుడు
0: ప్రాయదకులు పంట కంప్లీట్ కూలి పోయిన
1: కూలి తాళం ఉప్పినట్లు
0: సామాన్య అజిపోర్షోద్ బుక్క అవు వయస్సు సమస్య
1: కూలి ఇచ్చిండలా నిజిన్
0: ఇత కంప్లీట్ కూలి పోదిత్తుండల కూలి నిజ్జిన సామాన్యవాద సాల్ట్ వాటర్ పండ ఉప్పు నీటి దెక్కుండ యావును సరియాద మసాజ్ మంత్ దగ్గర దెక్కుండ ఒక బాయిద నాలైడి అగ్రను క్లీనర్ తెత్తుందండ యావును ఇక టంగ్ క్లీనర్ ఎడ్డైనా వస్తువులు తిక్కుండా అవతన హల్లిడి నమ్మ ఈ సొప్పుద ఆ నారడించే గీరుండాల అవు పోకుండు ఆ నారడు ఇప్పుడు కొంచెం ద్రవ నాలుగై తాగండి అవి కలర్డ్ ఉండు నమ్మ అగ్ర ఉండద్ది క్లీన్ అది పోకుండు అయ్యే రీతిని బ్రష్ మలపాలి బుక్క అక్కలు శారీరకవాదు సదృఢాదు లేరు అక్కలకి నల్ల మంచి సెట్ మలుతుండా అక్కలు అగ్నించిన సామర్థ్యం ఇస్తుండ బుక్క రిజ్ ఇందో అని పేరు ఆ కూలిపోయిన ఎందుకు రిజ్ ఇంద ఆ బాగా గట్టి ఇస్తుందండ కంప్లీట్ డెంచర్ పూర్ణ ప్రమాణత కూలిద సెట్ కొరియరా అప్పుడు అక్కడికి ಅವು ಏತು ಕೊರ್ಲು ಮಲ್ಪರೆ ಅಪ್ಪನ ಮಂಡ ದುಂಬುದ ಕುಯ್ದಲ್ಲಿ ಕೂಣೆ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಮಲ್ತದ್ದು 90% ಮಲ್ಲಿದೆ 100% ಅಂದು ಯಾನಪ್ಪ ಅನ್ಪಿಸಿದೆ. ಯಾವಂಡ ನ್ಯಾಚುರಲ್ ಈಸ್ ನ್ಯಾಚುರಲ್, ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಈಸ್ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್. ಆಂಡ ಸರಿಯಾದ ಅಭ್ಯಾಸ ಮಲ್ತದೆ ಆ ಕೂಲಿದ ಸೆಟ್ ಕೊರ್ಂಡ ಅಕಲ ಮುಖತ್ತ ಅಕಲ ಗೊಂಜಿ 10 ವರ್ಷ ಕಮ್ಮಿ ಆಯ್ಲಿಕ್ಕೆ ತೋಚು ಕಾಮಕ ಬಹಳ
1: ಕೂರಲಿ ಹಾಕ್ಲಿ ಒಂಜಿ ಮಾಹಿತಿ ಕೊರೋಡು ಡಾಕ್ಟರ್ ದನ ಮನಗೆ ಕೃತಕ ಕೂಲಿ ಇತ್ತು ವಾರಿ ತಿಳಿದ ತೂ ಒಂದು
0: ಕೃತಕ ಕೂಲಿ ಇತ್ತಾಕಲೆ ಅಯ್ನ ಈ ಸಂಪೂರ್ಣ ಪೂರ್ಣ ಪ್ರಮಾಣ ಸೆಟ್ ಫುಲ್ ಸೆಟ್ ನಂಡ ಅವು ದೀಪನ ದೆಪ್ಪನಂಚಿನ ಇಡೆಡೆಕ್ಕೆ ಕೂಲಿ ಇಪ್ಪಂಡ ಫಿಕ್ಸ್ ಮಲ್ಪೇರ್ಲ ಅಪ್ಪ ದೆಪ್ಪನ ಲೆಕ್ಕ ಅಡೆಗೆ ಫಿಕ್ಸ್ ಮಲ್ಪನ ಕೂಲಿ ಇತ್ತಂದ ನಮ್ಮ ಸಾಮಾನ್ಯ ಏಪಲ ಕೂಲಿ ದೆಕ್ಕು ಅಂಚ ಅಂಜನೆ ದೆಕ್ಕಂಡ ಅಂಚ ಪೂರ್ಣ ಪ್ರಮಾಣದ ಸೆಟ್ ನಂಡ ಐಕೆ ದನ ಪಡ್ಕೊಂಡ ಆ ಕೂಲಿದ ಸೆಟ್ ದೆತ್ತದು ಅಡೆಗೆ ಬ್ರಷ್ ಇಡ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತದೆ ದೆಕ್ಕದು ಐಕೆ ಐಕೆ ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯ ಒಂದು ವಸ್ತುಲ ದಿಕ್ಕೊಂಡು ದೆಕ್ಕಣ ಸಾಮಾನ್ಯ ನಮ್ಮ ಸೋಪು ದೆಕ್ಕಣ ಆಯ್ತು ಅಯ್ಯ ಪೇಸ್ಟ್ ದೆಕ್ಕಣ ಆಯ್ತು ಸೆಟ್ ನೇಪಲ ಪೇಸ್ಟ್ ದೆಕ್ಕಣ ಸೋಪು ದೆಕ್ಕದು ಪಂಚ ಕರಡಿಗೆ ನೀಡ್ ಬಾಡ್ದು ಇದು ಅಯ್ಯನ ದೆಕ್ಕಂಡ ಬುಕ್ಕ ನಿಜ್ಜಿನ ಉಪ್ಪು ಉಡುಗೊರ ದೆಕ್ಕದು ದೆಕ್ಕದು ಸರಿ ಇನ್ವಲ್ ಮೌತ್ ವಾಶನ್ ತಿಕ್ಕೊಂಡು ನಿಜ್ಜಿ ಉಪ್ಪು ಸಾಲ್ಟ್ ವಾಟರ್ ಉಪ್ಪುಲ ಮಲ್ಪಲ್ಲಿ ಅಥವಾ ಮೌತ್ ವಾಶನ್ಲ ತಿಕ್ಕೊಂಡು ಅಂಗಡಿ ಆಯ್ನ ನೀರು ನೀರು ಮರ್ದನೆ ಒಂದು 1.5 ಗ್ಲೋಟರ್ ನೀರಿಗೆ ಬಾಳ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ತಾ ಐಟ್ಲ ಬಾಯಿ ಮುಗಿಲ್ತಂಡ ಬಾಯಿ ದುರ್ವಾಸನೆಲ್ಲ ಪೋಕೊಂಡು ಫ್ರೆಶ್